సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వపీఠాత్మికే సర్వతత్వాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వవిద్యాత్మికే సర్వయోగాత్మికే సర్వనాదాత్మికే సర్వశబ్దాత్మికే సర్వవర్ణాత్మికే సర్వవిశ్వాత్మికే సర్వగే హే జగన్మాత్రికే

చరరాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృతం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం.

నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయత సదృశసారథినా యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిగతౌ కరదర్శితౌ తే శ్రీవెంకటేశ చరణం.